శ్రీయల పురుషమాదేవ కీ, శ్రీదే పురుషమాదేవ కీ, శ్రీ దీప్ నారాయణ భగవాన్ కీ, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందీ భగవాన్ కీ, విశ్వగురు మామండలేశ్వర యోగిరాజ్ పరమపిత పరమేశ్వర పరమ పూజ్య శ్రీ సద్గురుదేవ కీ, సత్య సనాతన ధర్మ కీ, హరి ఓం.